పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద పద